0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్రగా చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జే భాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి బ్రోవ భారమ, బహుదారి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal concert by Srimati R. Geeta. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. Srimati Geeta begins her concert with a composition of Tyagaraja Swami, Brova Bharama, in Rag Bahudari set to Aditala.

0: ఇప్పుడు వినండి తెలిసి రామచింతనతో నామము పూర్ణచంద్రిక రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం
1: యు విల్ నౌ లిసన్ టు ఇట్ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి తెలిసి రామచింతనతో నామము ఎన్ రా పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్
2: తెలి

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్రక చేరి వింటున్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీకాంతిమతీం, హేమవతి రాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరామ శ్రీరామ సహన రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.
1: శ్రీమతి గీత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి శ్రీరామ శ్రీరామ ఇన్ రాగ్ సహన సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ఆర్ గీత గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Srimati R. Geeta. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam, 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri M.S. Balasubramanya Sarma, supported on violin by Sri Ampolu Murali Krishna and on Mridangam by Sri M.L.N. Razu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ స్వామి కీర్తన గ్రహబలమేమి ఇంద్రా గ్రేగుప్తి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా గ్రహబలమేమి రేగుప్తి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: have enjoyed Tyagaraja Swami Kirtana, Varada Raja in Rag Swarabhushini, set to Rupak Thal. You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal recital by Sri M.S. Balasubramanya Sarma. Now listen to Muthuswami Dikshitulu composition, Sadhu Jana Vinutam in Rag Geeta Priya, set to Misra Chaputal.
1: కార్యక్రమంలో ఇప్పుడు సాధుజన వినుతం గీత ప్రియరాగం మిశ్ర చాపుతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన వింటారు.

యాంటూ త్యాగరాజస్వామి కీర్తన ప్రారంభమిట్లుండగా ఎన్రాగ్ స్వరావళి సెట్టు ఖండచాపుతాళ్. రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ ఎంజాయ్డ్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ అంపోలు మురళీకృష్ణ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎంఎల్ఎన్ రాజు. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ Indian music.